సంత భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయీ నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యనికి, హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సరియూ మహారాజీకి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్య మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గో మాతాకి, భారత్ మాతాకి, జై.

మత్యై నమోస్తు మధుసూదన వల్లభాయై, లక్ష్మ్యై నమోస్తు శుభలక్షణ లక్షితాయై, సిద్ధ్యై నమోస్తు శివసిద్ధ సుఖ